0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ కె సరస్వతి విద్యార్థి. షీఈ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సీతాశోక విఘాతక, నాగస్వరావళి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆదితాళం.
4: డాక్టర్ సరస్వతి విద్యార్థి బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ నాగస్వరావళి, సీతాశోక విఘాతక, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి మా అమ్మయని నే పిలచితే ఆహిరి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు మా అమ్మయని నే పిలచితే, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ ఆహిరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి అమృతవర్షిణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సుధామయీ సుధానిధే రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ సుధామయీ సుధానిధే ఇన్ రాగ్ అమృతవర్షిణి సెట్ టు రూపకతాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మానస గురుగుహ రూపం. ఆనంద భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి త్రిశ్ర జాతి ఏకతాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యూ విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, మానస గురుగుహ రూపం ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు త్రిశ్ర జాతి ఏకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి భజ భజ మానస, మిశ్ర తిలంగ్ రాగంలో స్వామి హరిదాస్ రచన ఆదితాళం.
1: డాక్టర్ సరస్వతి విద్యార్థి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ స్వామి హరిదాస్ భజ భజ మానస ఇన్ రాగ్ మిశ్ర తిలంగ్ సెట్ టు ఆదితాళ్.
2: భజ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి.
1: You were listening to a Karnataka classical vocal recital by Dr. K. Saraswati Vidyarthi. She was accompanied on violin by Shri Mamaduri Satyanarayana Sharma and on mridangam by Shri Vankaila Venkataramana Murthy.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: NSVS ఫల్గున్.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ పెరవల నందకుమార్ వయోలిన్, శ్రీ PSNSVS ఫల్గున్ మృదంగం.
0: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కృతి బాగాయనయ్యా ఇన్ రాగ్ చంద్రజ్యోతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ముందుగా బాగాయ

0: యు హ్యావ్ జస్ట్ హర్డ్ ఎ త్యాగరాజ కృతి మనవి ఆలకించరాదటే ఇన్ రగ్నళిన కాంతి సెట్టు ఆదితాళ్.
1: ఇంతవరకు మనవి ఆలకించరాదటే త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. నళినకాంతి రాగం ఆదితాళం.
0: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ లిస్నింగ్ టు వోకల్ రిసైటల్ బై శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాసరాజారావు గారి గానం వింటున్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు నౌ ప్రెజెంట్స్ ఎ స్వాతి తిరునాళ్ కృతి మామవ సదా జనని ఇన్ రాగ్ కన్నడ సెట్టు రూపక్ తాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మామవ సదా జనని స్వాతి తిరునాళ్ కీర్తన కన్నడ రాగం రూపక తాళం.

0: 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you have heard two vocal recital by Sri Akonde Srinivasaraja Rao, supported on violin by Sri Peravali Nandakumar and on mridangam by Sri PSNSVS Falgun. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు ఆకొండి శ్రీనివాసరాజారావు గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ పెరవల నందకుమార్ వయోలిన్, శ్రీ పిఎస్ఎన్ఎస్విఎస్ ఫల్గున్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి రారా మా ఇంటి దాకా, అసావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal concert by Shri Balijepalli Ramakrishna Sastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P.V. Kamaraju. Shri Balijepalli Ramakrishna Sastri begins his vocal recital with Rara Maayinti Daka, a composition of Saint Tyagaraja in Rag Asaveri set to Aditaal.

0: ఇప్పుడు వినండి బేగడ రాగంలో సుబ్బరాయ శాస్త్రి రచన శంకరి నీవని రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి నీవని, ఎ కాంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక తాళం.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గా

0: మధుర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో చివరిగా వినండి రక్ష బెట్టరే, భైరవిరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు. శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ రక్ష బెట్టరే, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ భైరవి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బలజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పివి కామరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.